సింధూర బిందు ఈ సినిమాతో బాణి జయరామ్, సుధరామ ఔర్ సాథీంకర్ కంఠతి సునుని గీత్, సంగీత నిర్దేశన ప్రఫుల్ల కర, గీత రచన శివబ్రత దాస్.